0: ఇప్పుడు సరసాంగి రాగంలో రామస్వామి శివన్ కృతి నీకేల దయరాదు ఖండచాపు తాళం.
1: నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ రామస్వామి శివన్ నీకేల దయరాదు ఇన్ రాగ్ సరసాంగి సెట్ టు ఖండచాపు తాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ కుమారి లలిత శ్రీమతి హరిప్రియల గాత్రయుగళం వింటున్నారు లతాంగి రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ కృతి అపరాధములన్నీయు ఆదితాళం
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్ You are listening to a Carnatic vocal duet by Hyderabad sisters Kumari Lalita and Srimati Haripriya. They are accompanied by Sri M. Sud

దీప్తి ఆన్ వయలిన్ అండ్ శ్రీ నేమాని సోమయాజులు ఆన్ మృదంగం. హైదరాబాద్ సిస్టర్స్ కంటిన్యూ దే కాన్సర్ట్ విత్ అ కాంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ అపరాధములన్నీయు ఇన్ రాగ్ లతాంగి సెట్ టు ఆదితాల్.

0: కార్యక్రమంలో చివరిగా కాపీరాగంలో తిల్లానా ఆదితాళం మధురై టి శ్రీనివాసన్ రచన
1: హైదరాబాద్ సిస్టర్స్ కంక్లూడ్ దేర్ వోకల్ డ్యూయెట్ విత్ అ తిల్లానా ఆఫ్ మధురై టి శ్రీనివాసన్ ఇన్ రాగ్ కాపి సెట్ టు ఆదితాళ్.

0: హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటిక్ వోకల్ డ్యూట్ బై హైదరాబాద్ సిస్టర్స్ కుమారి లలిత అండ్ శ్రీమతి హరిప్రియ. దేవర్ అకంపెనీడ్ బై శ్రీ ఎం సూర్యదీప్తి ఆన్ వయలిన్ అండ్ శ్రీ నేమాని సోమయాజులు ఆన్ మృదంగం. This program was contributed by
0: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH, Anytime Indian Music.

0: This is Ragam 24/7 DH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be enjoying vocal recital by Sri N.C. Kesav, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Mrudangam by Sri K. Sadguru Charan.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్సీ కేశవ్ గారి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి బివి దుర్గా భవాని, మృదంగం శ్రీ కే సద్గురు చరణ్.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు అముత్తస్వామి దీక్షితుల కృతి పవనాత్మ జాగచ్చ ఇన్ రాగ్నాట సెట్టు జంపెతాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా పవనాత్మ జాగచ్చ నాటరాగం జంపాళం ముత్తుస్వామి దీక్షితులు వారి కృతి.

0: ఇన్నటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్సి కేశవ్ గారి గానం వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి బివి దుర్గా భవాని, మృదంగం శ్రీకేశత్ గురుచరణ్.
1: నెక్స్ట్ యూ విల్ బి లిజనింగ్ టు స్వాతి తిరునాళ్ కంపోజిషన్ సరసిజ నాభమురారే ఇన్ రగ్తోడి సెట్టు మిశ్ర చాపుతాళ్.
0: ఇప్పుడు సరసిజ నాభమురారే తోడి రాగం మిశ్ర చాపుతాళం స్వాతి తిరునాళ్ కృతి వింటారు.

0: You have enjoyed a Swati Thirunal composition. Sarasi Janabha Murare in Ragodi set to Mr. Chaputal.
1: Mirintavarku Sarasi Janabha Murare Todi Ragam Mr. Chaputalam Swati Thirunal Krutivinaru.
0: Concluding his recital, Sri N.C. Kesav now presents Ithyagaraja Kirtana Nija Marmamulanu in Rag Uma Bharanam set to Adithal.
1: ఈనాటి కార్యక్రమంలో చివరిగా నిజ మర్మములను ఉమాభరణం రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కృతి వింటారు.

0: యు హ్యావ్ లిసన్ టు ఎ త్యాగరాజ కీర్తన నిజ మర్మములను ఇన్రాగ్ ఉమాభరణం సెట్టు ఆదితాళ్.
1: మీరింతవరకు నిజ మర్మములను ఉమాభరణం రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి విన్నారు.
0: రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు హ్యావ్ ఎంజాయిడ్ వోకల్ రిసైటల్ బై శ్రీ ఎన్సీ కేశవ్, సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీమతి బివి దుర్గా భవానీ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ కె సద్గురుచరణ్. దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ ఫ్రమ్ ద స్టూడియోస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.
1: మీరింతవరకు కర్ణాటక సంగ కార్యక్రమంలో శ్రీ ఎన్సీ కేశవ్ గారి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి బివి దుర్గా భవానీ, మృదంగం శ్రీకే సద్గురుచరణ్. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Karnataka శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఆర్ గీత గాత్రగా చేరి వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగం పై శ్రీ పి జే భాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి బ్రోవ భారమ, బహుదారి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
2: Listen to a Carnatic classical vocal concert by Srimati R. Geeta. She is accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri P. Jayabhaskar. Srimati Geeta begins her concert with a composition of Tyagaraja Swami, Brova Bharama, in Rag Bahudari set to Aditala.

0: ఇప్పుడు వినండి సావేరి రాగంలో శ్యామశాస్త్రి కృతి శంకరి సంకురు చంద్రముఖి ఆదితాళం త్రిశ్రగతి.
1: You will now listen to a composition of Shyama Shastri, Shankari Sankuru Chandramukhi, in Rag Saveri Settu, Adital Trishragati.
2: Tak.

0: ఇప్పుడు వినండి తెలిసి రామచింతనతో నామము పూర్ణచంద్రిక రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఆదితాళం
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి తెలిసి రామచింతనతో నామము ఎన్ రాగ్ పూర్ణచంద్రిక సెట్ టు ఆదితాళ్
2: తెలిసి

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఆర్ గీత గాత్రక చేరి వింటున్నారు వాద్య సహకారం వైలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి మృదంగం పై శ్రీ పి జయభాస్కర్ కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీ కాంతిమతీం హేమవతి రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి
1: దిస్ ఇస్ రాగం 24/7 DTH, anytime Indian music. You're listening to a Carnatic classical vocal concert by Srimati R. Geeta. She is accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri P. Jayabhaskar. Srimati Geeta continues her concert with a composition of Muthuswami Dikshitar, Shri Kanti Matim in Rag Haimavati set to Aditaal.

0: కార్యక్రమంలో చివరగా వినండి శ్రీరామ శ్రీరామ సహన రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన
1: శ్రీమతి గీత కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి శ్రీరామ శ్రీరామ ఎన్ రాగ్ సహన సెట్ టు ఆదితాళ్
2: శ్రీరామ

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి ఆర్ గీత గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal concert by Srimati R. Geeta. She was accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri P. Jayabhaskar. This program was contributed by
0: Akashvani
1: Hyderabad for Ragam, 24/7 DTH, anytime Indian music.